సూర్యగం శక్తి ఆదిత్యం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే సమరపేదేశం సూర్య పాతుల నాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకర ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవి జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసు స్కంధౌ గ్రహవతి పాతు భుజౌ పాతు ప్రభాకర కరావబ్జకర పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణి ద్వాదశాత్మాకటిం పాతు సవిత పాతు శక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానుని పాతు భాస్కర జంఘే మే పాతు మార్తాండో గుల్ఫం పాతు దిశాంపతి పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపు ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర

హరిహరీరచారుకీర్తితం విరాజితం ద్వారకా విహారమం పూజారి సూర్యలోచనం భూరి మేరు ధీరమాదికా.